0: Bringing the latest update. Ashish, what's the big story in Telangana?
1: Thank you, Ashwin. Like you mentioned, the political development and political story related to Kerala now is a story which is kind of turned into a major political controversy here in Telangana. Chief Minister Revanth Reddy on Sunday launches major scathing attack on BRS former Chief Minister K. Chandrasekhar Rao, his family, BRS working president K. T. Rama Rao, and his nephew and former irrigation minister T. Harish Rao, alleging that T. Harish Rao went to Trichy in Tamil Nadu as well as Shivamoga in Karnataka and held a special black magic ritual, a special occult prayer, so that Telangana state doesn't receive ample amount of rain and farmers suffer. While addressing a public gathering in Mulugu in Telangana on Sunday, Chief Minister went on launching a scud attack on BRS. He alleged that BRS leadership is doing everything to disrupt the state government, not allowing people to get the benefit from the provided by the state government. While mentioning all these allegations, Chief Minister went on and said that BRS leader Harish Rao travelled to Tamil Nadu and Karnataka and held prayers and to stop rain in Telangana. Harish Rao, earlier we had reported that Harish Rao in fact has denied all the allegations previously, the similar kind of allegation which CM has made now. Telangana State Congress President Mahesh Gowda had made similar kind of allegation. Two others, Telangana Congress leader had made similar kind of allegation, and Harish Rao has sent legal notices to these three leaders, three Congress leaders. Reacting on what Chief Minister has said, Harish Rao has said that he's free to take legal action. He is considering to take legal action against the comment made by Chief Minister, while BRS has alleged that to divert issues which are being faced by the farmer and the common people of Telangana, Congress is making false allegation. Congress is diverting the agenda. Listening to what Chief Minister said in a public meeting in Mulugu.
2: తండ్రి కొడుకులు ఇంట్లో ఉంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు రావాలి అని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సావు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోరరావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండా నిండింది. ఇవాళ ఈ ప్రాంత వానలు పడ్డే హెలికాప్టర్లు వస్తుంటే సీనా నన్ను అడిగిన, మొత్తం ఎక్కడ చూసినా పొలాలలో చెరువులలో నీళ్లు కనిపించినాయి. నాకు సంతోషమైంది దేవుడు మన వైపు ఉన్నాడని. ఇవాళ దేవుడు కూడా మన దిక్కే ఉన్నారు, మీరందరు కూడా సోదరులు, మా సోదరిమణులు నాతోనే ఉన్నారు. మంచి పరిపాలన అందించుకుందాం, పాడి పంటలు పండించుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసుకుందాం.
1: Chief Minister has went on saying that while BRS is trying to disrupt the governance, Congress governance here in Telangana, God is with him, his side, the Congress side. That's what Chief Minister has said. Listening to what BRS has said on the allegation made by Chief Minister.